ఫాన లెంగ్ ఉగన్నవే నుదివమే అది ఎకలేగ ఫాను ఎకమక ఎకషీగినె విష్ణువే ఎయి హందాం కొద్దెనివి ఫొతిక్కం గయ్యాయ్ భయాం వెగంవా పురాన్ ఖంగా మెనువీనువే.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువాముంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి